శాస్త్రం నిర్గుణయా సర్గుణ పియో హి కళా తార జన సగలి మోహి అప్నే చర ప్రభా బనాయ అప్నే కీమతే ఆపే పాయ.